ఓ మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రుతిహు అప్లే శ్రీ సద్గురు హేత్ బ్రహ్మా విష్ణు అని మహేష స్వరూప హేత్ అని శ్రీ బ్రహ్మా విష్ణు మహేష్ హేత్ అప్లే సద్గురు ఆహేత్. ప్రత్యేక కణావర్ అని క్షణావర్ యా సద్గురుంచీ సత్తా ఆహే. ప్రత్యేక జీవాచీ ఘటకాచీ నిర్మితి భగవాన్ బ్రహ్మా కరతాత్, భరత్ పోషణ భగవాన్ విష్ణు కరతాత్, అని సంహార్ భగవాన్ శివ కరతాత్. భగవాన్ శివశంకరంతా హా సంహార్ నవనిర్మితీసాఠీ అస్తో. ज्याप्रमाणे आपला कॉम्प्युटर आणि मोबाईल गच्च भरल्यानंतर ज्या फाईल्स पोस्ट आपल्याला अनावश्यक वाटतात ते आपण डिलीट करत असतो, त्याचप्रमाणे भगवान शंकरांना जे अनावश्यक वाटतं ते सगळं ते या भूतलावरून डिलीट करत असतात, संहार करत असतात. तेव्हा श्रोते हो, आपणही आता श्री सद्गुरु स्मरण करूया, त्यासाठी ऐकूया कवी सुधांशू यांचं हे गीत. स्वर आणि स्वराचा आज वसंत आजगावकर यांचं आहे. स्मरा स्मरा हो दत्तगुरु, दत्तगुरु भवत अपहरु.